ఫిలిమిలు డిక్నమిన కసత బాత్ ఏక్ రాత్ కి ఫిలిమిలు మహమ్మద్ రఫీనే సనజత్ లూర్సుమ్కన్ మజ్రూ యాంగ్లుయాంగ్ సిక్కన్ ఎస్టీ బర్మన్.